అది కీర్త ఎ కుర్వానుగావా ఇచ్చే ఎవరెన్నన్ నేంగనీస్ అది ఏగె మాన ఎవరెన్నా హమయ నాననీస్ ఎవరెన్ ఎ కుర్వాన్ దొగు కురువే హమ ఎఫదెన్ ఎవరెంగె కురీగె మీహు వెస్ ఎవరెంగె రసూలున్ దొగు కురువే ఫహే అనియా వెరింగె నిమువనీ కొం ఫదే కుంకం కలేగ ఫాన్ దిక్వడాగన్నవాషే.

ఏ గాలిబే వగుతి ఉఫలకే దెన్ ఎవరెన్ రుజువని తిమన్ రస్కలాగె హజరతషె దెన్ ఎవరెన్ కాఫిర్వే ఉళుణుకంగె సబబు గదఫద వెగుంవా అజాబ్గె రహ తిమన్ రస్కలాగె ఎవరెన్న దక్కవా హుషీమే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఏ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అడుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లీవిగిన్ దాని ఏంకమున్ మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అనుమో కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లీవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుళుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గుతుగా ఇకం లీవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకలు ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగే ఉమ్మీదుగ అడుగుమెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగే కురింకముగావ్యస్ అది నమాదుగే ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లివుమంగది అల్లాహ్ హతతుగా కురేముందా దుఆయకముగ ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసులు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: గడి తింగడి దిహం మీ అసురులు ఉన్నది ఒక
2: అల్లాహు అక్బర్.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకి ఎవరెన్న టక అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది తెబామీహున్న రహ్మే లెవ్వు మట్టక తెబామీహుంగే కురిమతీగా వా తనాయి తెబామీహుంగే ఫహతుగా వా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: గడిన రేగండు అశ్చహి మీ దీని గాడు